దానిని సరిపాదమా పవగరి తరిగమని తరిగమ పదమా పదని తరిగది తనిని మా పదని తగది మాధవి పొన్మయను తగిత తగిత దివి తగిత తరి సజ్జును తగిత తగిత దివి తగిత తరి సజ్జును పదని చనిద తన తజం తపజోన తజం జం పదని పద పజం తజం పవతనకు జం జం తమపదీం తగిట నిదమ జం తరిత సానిద కుకుం తగిట గరిణి తజం పదని తజం తరిగమ తగిట జం గరిణి.

తదిగినతు పదిగామ పద నీ తది తా నీద తదిగినతు దిగసారి నీ తద్ద నిగర